అని వంచన మనేసిన సౌతాది దేహన కవణన్న సగరాహ కొషేగన్నవాగా బందైతి అరావత్యా దేఖిన ఉపరాంత లౌత ఠీక్ భనేర సారా సంపూర్ణ కన విచార గరేర అయితే భగవాన్ ప్రబ్రహ్మ పరమాత్మ పరమేశ్వర జగత్ కా మాలిక ప్రార్థన మనన భోజన కీర్తన కే నగరికన కేవల్ తే పుత్ర కో నిమిత్త ఆశావాది భైర ధ్యాన మనన కీర్తన గర్దైతే తర త్యో రాజకుమార్ ఆజ జవ ఘర గృహమా జవ నవైక మోకామా బాబా ఘర గృహమా నవైక మోకామా ఆమా గృహ కార్యమా హల్ బల్లేకు బేలామా సౌతా జతిలి నిశ్చయ నిర్ణయ గరేర యో బత్తలై మారుమ హామీ సపై బరాబర హుంచం భన్నే నిర్ణయ గరేసన్ హెర్నుస్ తో సౌతాకు చోరోలాయి విచరా त्यही बेलामा राजकुमार आमा र बाबा नभएका मौकामा रात्रिका टाइममा ठिक भन्छौ बहिनी भनेर एउटीले प्रस्ताव राखिछ र स्वाट्टै जगर खुवाएर मारिदिए निस्पाएर मारिहाले सौतानी आमाहरूले छोरो मारे रुन लाग्यो धुरो धुरो सारा समाज तर आखिरमा त्यस बेलासम्म राजाले जब छोरो मरेको भन्ने थाहा पाएका थिएन आए घरमा मेरो बाबु टुँडी खेलमा पन्छीहरू बोलाइरहेका छन् तिमीलाई बिहान भयो आमाले बोलाइरहेकी छैन तिमी किन सुतेको मेरो बाबु उठ उठ उठ भन्दै राजाले बोलाउँदै जाँदा छोरो उठ्न सकेन शुष्क काष्ठ समाङ्गको सुकिया काठ जस्तो छोरो भएको रहेछ राजा गर्लमै ढले सारा रानी पनि ढले सारा हाकार हुकार चितकार गरेर बोलाउन लागे मेरो बाबु चाँडो आऊ भनेर यस किसिमबाट बोलाउन लागे ती सौतानी आमाका डङ्किनी पनि आफै मार्छन् आफै डाँगो छोडेर रुवाछन् हे मेरो बाबु हे मेरो राजा तिमी जहाँ गएको छौ हामीलाई हुँ लैजाऊ हो पो भने उनीहरूको अहिले कालको फलक पो त के को आफै मार्ने त्रिया चरित्रम पुरुषस्य भाग्यम देवो नजानान्ति कुत मनुष्य त्रिगो चरित्र पुरुषको भाग्य दैवले जान्दैन अरू कसले जान्ने आफै मार्ने आफै डाँको छोड्ने रोए डाँको छोडेर रोए अनि राजाले आफ्नो मरेको छोरालाई काखमा राखेर भन्न लाग्नुभयो हरे हुर्कायौ बनायौ अर्जन खान लाए यो होइन रहेछ बुढे।